మరి సున్ను సాకో సునుమా మరి తునునా ఫమ అల్లాహ్ ఏ దాలిక మోలు అలమ పిల్ల కింద.